తవల్లికాయ వినడికు లాయ్ విలువ గిందరి భాషి హెమ్మద్దాం అవహట అది తమై ఉన్న ఫస్ట్ టైం మెసేజ్ కాగ్దాం గిరేల్ల బోపిటి బులా తుతన సెట్ కట లస్సన సింధువా కోని కెలకేనో ఐ సింధువాక్ ముఖద ఏ వే మెడ్లేక వహన్ ఆదరింగ్ ఎగతు కరిగాన్న థ్యాంక్ యూ సో మచ్ అహగిరి నోట జాయ వేవా చూడివద్ మహన్సియాక్ దరేని ఫాదరిన్ ఎగతు కరిగాన్న హై భాషి గుడ్డ దవసికి మెసేజ్ కాక్ దాన్ని అహండ బెరియున సనీపెంగ్ హిటియాల్లో దెన్ కోమద ఒగల సనీపెంగ్ ఇన్నో అద కోమారి ఒక్కమల మాదరింగ్ ఎగతు కరిగాను వత్తిగమ మడవల ప్రియాంత సలోనికి ప్రియాంతయ్య దోగిం హనీ గావట వైఫ్ మల్లిక నిఖాక ఆదరేతింగ్ హనద గావట వారికగుడ్డ అనుర గామంటికి రమణి నదే సందుని గావట చామలే లక్ష్మి సమన్ మల్లి రుమేష్ మల్లి దేవ్ మల్ దేవ్ మినుకి నే కట్టియోమ ఆదరిని ఎగుతు కరగాన్ని కెలకి ఓకే ఆదరిని ఎగుతు కరగాన్న ఈ గావట హంబ కోలే ఆనందయ్య ముతో ఇమేషిక అమరుద్దీపని కట్టియాతే కాగిరి నోలు థ్యాంక్ యూ మత్తుమగడ సునీల్ ఖడే కట్టి ఒక్కమై ఇగావట మాల్డీవ్స్ల సంగీత్ మాల్ కొట్టియా కుమరయ్య శాంతయ్య నీలు గవర్నమెంట్కి పెత్తాతులు కట్టి కలంపిటి హిరాణి అక్క కెలిమండలి రేణు అక్క మీ కట్టి మీకు తొక్కడిగాన్ని కెలికి అని కన్నంతో టిహలుగము బేకరీ అపే రసిక కొల్ల అదానందయ్య త్వెడలు దిన్నోమ ఆదరింగ్ ఎగుతు కిరగానో చూడవద్మ హస్యాక్ దాని నిఫా కాటవద్మ భాషి గాలోడ్ల మత సమాన స్టోసకి సమానయ్య గింద్ర హందావాహన గమ మీ కట్టివ తెగతు కిరగాన్ని కెలకేను వైఫ్ గీతాని దూ నిమేషికా పుతాదానుదరు మాటినయ్య ఇవగమ ఖరాఫిటి హాస్పిటల్ కి రంగ సహన మీ కట్టి మత ఆదరి నెగతు కిరగాను హై హై గుడ్ ఆఫ్టర్నూన్ ఉడుగంపుల అసంఖ బోటసగి మగ అసంఖ అయ్య దెన్న లసని హిం ఎక్కడ గన్నులు వైఫ్ వత్సల ద్వదేహాన్ సహేషాన్ మళ్ళీ నవీనాయ ఇవాగేమో చమిందయ్య స్పెషలీ మా వై ఎక్కడ గన్నకి ఎలకేను ఏమట దిఖా మా రక్క ఆదరేలో మన దిఖాయి దిఖా కాదరయ్యే

0: భాషే ఒక ఔషిక మల్లిట దున్న ఉమ్మాయిక మేదంగ అపే పారింగ్ యనమో దెక్క మగేక అల్లగన్న దివ్వ దివిల్ల నవత్తున నానే గిహిల్ల గిహిల్ల ఎనం కాగే హరియంగే వదే
1: FM.